ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యగ్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని.

కోమళాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణనాథం పాతుష్టిర్పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని.

కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని విశుద్ధ చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రకరణ వదనీక సంవిత పాయసాన్న ప్రియ త్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాగి.

మధుప్రీతా వందిన్యాది సమన్విత దధ్యన్నా సక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదనాసక్త చిత్త సాకిన్యం పాస్వరూపిణి ఆజ్ఞా చక్రాం చ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీ

శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్టా సదసద్రూపధారిణి అష్టమూర్తిర్ అజాదిత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప విద్

శోభనా సులభా గతికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి

ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురవాలిని నిరామయా నిరాలంబ స్వాత్మా రామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య విభక్తిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థా కుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ బైందవాసన తత్వాధికా తమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సౌవ్యాప సౌవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థా స్వభావ మధురాధీరాధీర సమర్థిత చైతన్యాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటరా దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలారబ్ధ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ.